హలో, నేనండి కామేశ్వరం అని చెప్పాను కదా. ఈ వారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న తెలుగు సినీ తారలు మే 4న త్రిష కృష్ణన్ అంటే రేపండి, మే 7న అనుష్క శెట్టి, మే 9న సాయి పల్లవి మరియు విజయ దేవరకొండ. వీరంతా పేరుగాంచిన తెలుగు సినిమా తారలు. వీరి పరిచయం చేయనక్కర్లేదు, తెలుగు సినిమా ప్రపంచంలో పేరు గడించారు. వీరితో పాటు మే 7న యాక్టర్ ప్రొడ్యూసర్ సందీప్ కిషన్ బర్త్డే జరుపుకుంటున్నాడు. గుండెల్లో గోదావరి సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నామినేట్ చేశారు. వీరందరికీ తెలుగు తరంగిణి బర్త్డే విషెస్ చెబుతోంది. మాకు చెప్పకుండా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న తెలుగు తరంగిణి శ్రోతలకు తెలుగు తరంగిణి బెస్ట్ విషెస్ చెప్తోంది. ఈ వారం పరిచయం చేయనక్కర్లేని పేరు గడించిన వారు 4 మేన దాసరి నారాయణరావు గారు జయంతి, 7 మేన మనసు కవి ఆచార్య ఆత్రేయ జయంతి, 8 మేన క్యారెక్టర్ యాక్టర్ చలపతిరావు వీరికి తెలుగు తరంగిణి నివాళులు అర్పిస్తోంది. ఇప్పుడు ఒక పాట వినండి.

0: మీరు విన్నారా, హౌ రిలెవెంట్ ఆర్ ఏన్షియంట్ ఎపిక్స్ లైక్ ది రామాయణ అండ్ మహాభారత టు ది కరెంట్ జనరేషన్? వాటి నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి? అందులోని కథల్ని ఎందుకు వింటున్నాం? ఇట్ ఈస్ ఆఫెన్ సెడ్ దట్ లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు లెర్న్ ఓన్లీ ఫ్రమ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. స్టోరీస్ దట్ ఎక్స్టెండ్ బియాండ్ అవర్ ఎవ్రీడే లైఫ్స్, ఎస్పెషలీ దోస్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ఎరా, అలౌ అస్ టు ట్యాప్ ఇన్ టు అన్ఎక్స్ప్లోర్డ్ థాట్స్ అండ్ ఎమోషన్స్, ఆఫరింగ్ ప్రొఫౌండ్ ఇన్సైట్స్ ఇన్ టు హౌ వీ లివ్ టుడే. వచ్చే మంగళవారం అంటే ట్యూస్డే మే 5న 6:30 నుంచి సాయంత్రం 6:30 నుంచి 8 గంటల దాకా అండి లైబ్రరీలో మీకు ఉపన్యాసం ఉంటుందట. ఇక్కడ నాకు పంపిన మెసేజ్లో ఎవరు వస్తున్నారో అది లెక్చర్ బై ప్రొఫెసర్ అర్జున్ భరద్వాజ్, ఆయన ఇండియా నుంచి వస్తున్నాడు. ఆయన్ని మీట్ అవ్వచ్చు, ఆయన మీ సందేహాలని ప్రత్యక్షంగా అడగవచ్చు, ఆయన చెప్పే మంచి మాటలను మీరు వినవచ్చు.
1: ఏ లైబ్రరీలో అండి కామేశ్వరరావు గారు?
0: హెరిటేజ్ లైబ్రరీ, అది కాన్బరా సిటీ సెంటర్లో అండి. మీరు వస్తే నేను కూడా వస్తాను,
1: బాగుంటుంది.
0: ఇప్పుడు ఒక పాట విందాం.
1: ఓకే.

మీరు విన్న పాట చిత్రం గుప్పెడి మనసు అండి, 1979లో విడుదలైంది. బాలమురళీకృష్ణ గారు పాడారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, లిరిక్స్ ఆత్రేయ. ఆయన జయంతి ఈ వారం 7th May అండి. అది మనసు కవి అని ఆయన్ని పిలుస్తారు. అదేంటి పేరుని కన్నవాడు. ఆయన పాటలు మీరు తప్పక వినాలి. చూడండి, ఒక చిన్న మంచి మాట అండి. మురికి నీళ్ళని అసహించుకోకు, అవి మంటల్ని కూడా ఆర్పేయగలవు. అంటే ఏమిటి, ఇక్కడ మన ప్రకృతిలో ఉన్నవి ప్రతీదీ ఉపయోగపడుతుంది, ఉపయోగపడంది అంటూ ఉండదన్నమాట. ఇప్పుడు మురికి నీళ్ళు అండి, మురికి నీళ్ళని మనం తాగలేం, కానీ ఆ మురికి నీళ్ళతోటి మంటల్ని ఆర్పేయగలం. ఇప్పుడు మరొక పాట విందామా?

0: విన్నారు కదండి పాట. ఈ బాబు గారికి సూరత్ సంతోష్ పాడాడు. పెళ్లి చూపులు సినిమాలో నుంచిది అండి, 2016 విడుదలైంది. లిరిక్స్ రాహుల్ రామకృష్ణ, మ్యూజిక్ వివేక సాగరు. ఈ పిక్చర్లో విజయ్ దేవరకొండ నటించాడండి. ఆయన ఈ వారం బర్త్డే జరుపుకుంటున్నాడు. ఎప్పుడు? May 9 ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు నేను తెలుపుతున్నాను. ఇప్పుడు చూడండి, సూర్యుడు పగటి శ్రామికుడు, చంద్రుడు రాత్రి శ్రామికుడు, నాన్న నిరంతర శ్రామికుడు. అంటే సూర్యుడు పగలు కనిపిస్తాడు, చంద్రుడు రాత్రిపూట కనిపిస్తాడు. కనుక మనం ఏమనుకోవచ్చు, సూర్యుడు పగలు పనిచేస్తున్నాడు, చంద్రుడు రాత్రి పనిచేస్తున్నాడు. రాత్రి సూర్యుడు ఏం చేస్తున్నాడు మీకు తెలుసా? సూర్యుడు మన దేశంలో కనిపించకపోతే ఇంకో దేశంలో ఉంటాడు. చంద్రుడు మన దేశంలో కనిపించకపోతే ఇంకో దేశంలో ఉంటాడు. కాబట్టి మీరు చెప్పేవి లోకల్ న్యూస్ అన్నమాట. ఇప్పుడు మరొక పాట ఉంది, ఆ తర్వాత బండి గారు మీకు
1: with holiday rentals and hotels booking.com has something for everyone.

0: మీరు విన్న పాట మేఘ సందేశం చిత్రంలోదండి, 1982లో విడుదలైంది. దాన్ని పాడినవారు శ్రీమతి పి సుశీల, మ్యూజిక్ రమేష్ నాయుడు గారు అందించారు, లిరిక్స్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అందించారు. May 4 జయంతి జరుపుకుంటున్న దాసరి నారాయణరావు గారు ఈ పిక్చర్ని నిర్మించారండి. వారికి మా నమస్కృతులు. తెలుగు తరంగిణి తరఫున, మీ తరఫున, నా తరఫున, మాకు బర్త్డే తెలపకుండా బర్త్డే జరుపుకుంటున్న అందరికీ మా తెలుగు తరంగిణి బెస్ట్ విషెస్ తెలుపుతోంది. ఇక ఉగాది సంబరాలు వగేరా గురించి ఇక ముందు అంటే బండి నరసింహారావు గారు మీకు చెప్తారు. నరసింహారావు గారు, టేక్ ఓవర్ ది ప్రోగ్రామ్ అండి.
1: నమస్కారం అండి కామేశ్వరరావు గారు. మన తెలుగు శ్రోతలకి, తెలుగు తరంగాని శ్రోతలందరికీ నమస్కారం అండి. మనకి కాన్బరాలో ట్యాక్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ కాన్బరా ఉగాది సంబరాలు వచ్చేవారం వస్తున్నాయండి. ఇది సిగ్నేచర్ ఈవెంటు. ఇది వచ్చి 9వ తారీఖు, అంటే మనకు వచ్చి శనివారం 2 గంటల నుంచి అండి, మెల్రోజ్ హై స్కూల్లో. సో మీరు ఇప్పటి వరకు టికెట్లు తీసుకోకపోతే తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే టికెట్లు ఒకవేళ ఆలు నిండిపోతే మరి అయిపోతాయి. అది కాకుండా ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ప్రోగ్రాంకి 160+ పిల్లలు పెద్దవాళ్ళంతా కార్యక్రమంలో పాల్గొని మన అందరికీ కనువిందు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారండి. ప్రోగ్రాములతో ప్రిపేర్ అవుతున్నారు. అది కాకుండా మన లోకల్ టాలెంటే కాకుండా ఈసారి సింగరు అదితి భావరాజు గారు కూడా వచ్చి ఈ ప్రోగ్రాంలో మనకి పాటలతో, ఆమె సింగర్ అండి, ఆమె పాటలతో కూడా మనని అలరిస్తారు. సో ఇప్పుడు మన సింగర్ అదితి భావరాజు గారి యొక్క మెసేజీ విందామండి. ఆమె ఈ ప్రోగ్రాంకి మనకి మెసేజ్ పెట్టారు. సో మనం ఆ మెసేజ్ విందాం.
2: Bhavaraju, I'm very, very excited to say that I will be coming to the biggest Telugu event of the year, Telugu Association of Canberra's Ugadi Sambaralu. Chala chala anandanga undi ee samvatsaram meetho paatu ugadi jarupukuntunnanduku. It's a grand celebration filled with lots of music, lots of dance and lots of entertainment. Tappakunda andaru vacheseyandi. Melrose High School lo jaragabothundi on May 9th. I can't wait to see you guys all there. Let's have some fun
1: విన్నారు కదండి మన సింగర్ అదితి భావరాజు గారి యొక్క మెసేజ్. సో మన తెలుగు ఉగాది సంబరాల గురించి, ట్యాక్ వాళ్ళ తెలుగు అసోసియేషన్ ఆఫ్ కాన్బరా వాళ్ళు కండక్ట్ చేసే ఉగాది సంబరాలు 9 May సాటర్డే 2 PM నుంచి మెల్రోజ్ హై స్కూల్లో అండి. తప్పకుండా మీరంతా టికెట్లు కొనుక్కొని మన ప్రోగ్రామ్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం. అందులో ఈసారి 160+ మన చిన్నారులు పెద్దలు అంతా కార్యక్రమాలతో మన ముందుకు రాబోతున్నారు. మనం అంతా వాళ్ళని ప్రోత్సహించి ఆనందిద్దామని ప్రయత్నం చేద్దామండి కామేశ్వరరావు గారు. సో అనదర్ థింగ్, మీరు మనకు ఒకటి ముఖ్యమైన రోజు ఒకటి దాటిపోయామండి. మేలో మాకు బాగా, మనకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడల్లా బాగా గుర్తుండే రోజు మేడే. మేడే అనేది అంటే మా ఊళ్ళోనూ చేసుకునేవాళ్ళు. నేను చదువుకునేటప్పుడు డిగ్రీ దాకా కూడా మేడే అనే ఉంది. మీకు కూడా మేడే అంటే బాగా బహుశా బాగా పరిచయం అయి ఉండాలి, ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అప్పుడు అంటే కార్మికుల దినోత్సవంగా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్న ఏరియాల్లో అప్పుడు. సో ఇది 1 May సెలబ్రేట్ చేస్తారండి. ఈ సందర్భంగా కొన్ని మీకు మేడే పాటలు వినిపిస్తాను. ఏమండి ఉత్సాహంగా మేడేలో కార్మికులు అంటే నాకు మేడే అని కాదు, కానీ కార్మికులు ఉద్యమాలు రకరకాలుగా అవి మారినాయండి. కార్మిక ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయి కొన్ని, బట్ మీడియా సందర్భంగా ఒక గజల శ్రీనివాస వారి గజల ఒకటి ఉందామండి. సో దిస్ ఈజ్ గజల్ శ్రీనివాస్ గారి మేడే పాట అండి. సో లెట్ అస్ సీ లిసన్ టు గజల్ శ్రీనివాస్ గారు.

0: విన్నారు కదండి చక్కటి పాట మేడే స్ఫూర్తితో. సో యు ఆర్ లిజనింగ్ టు సిఎంఎస్ ఎఫ్ఎం 91.1 కమ్యూనిటీ రేడియో తెలుగు తరంగిణి ప్రోగ్రాం. సమర్పిస్తున్నది కామేశ్వరరావు అయ్యల్ రాజు గారు మరియు నేను బండి నరసింహారావుని. సో ఈరోజు కార్యక్రమంలో మేడే మీద కొన్ని పాటలు వేస్తానని చెప్పాను. సో ముందుగా మేడే గజల్ శ్రీనివాస్ గారి పాట విన్నారు. ఇంకొక పాట నాకు మేడేకి సందర్భంగా ఈ పాట నాకు నచ్చింది. ఇది మన యమగోళలో రామారావు గారు కింకర్ని యమధర్మరాజు మీదకి స్ట్రైక్ చేయించుతాడు. అందులో ఆ పాట నాకు నచ్చింది. సో అది మనం విందాం. ఏమండి మీరు ఈ సినిమా చూసే ఉంటారండి యమగోళ. సమరానికి నీడే ఆరంభం. ఏమండి
1: NTR నటించిన మూవీ.

విన్నారు కదండి, చక్కటి పాట ఎన్టీ రామారావు గారు యమగోళ్ళలో అదనమాట. సో యు ఆర్ లిజనింగ్ టు సిఎంఎస్ ఎఫ్ఎం 91.1 కమ్యూనిటీ రేడియో తెలుగు తరంగిణి ప్రోగ్రాం, సమర్పిస్తున్నది బండి నరసింహారావు. ఈరోజు చరిత్రలో ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందామండి. మే 3న 1830లో ప్రతిరోజు ప్రయాణికులను తీసుకువెళ్ళడానికి ఆవిరితో నడిచే రైలు సేవలు మొదటిసారిగా ప్రారంభపడ్డాయటండి 1830లో. అంటే ఆల్మోస్ట్ 196 ఇయర్స్ బ్యాక్ అండి. సో 1913లో భారతీయ సినిమా

0: చలనచిత్రలో మొదటి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర విడుదలైందండి ఇవాళ 1913లో. 1932లో భాషావేత్త బోధరాజు రాధాకృష్ణ జననించారండి. అది నాకు పరిచయం లేదు. 1932లో అట మీకేమైనా పరిచయం ఉందండి? భాషావేత్త బోధరాజు రాధాకృష్ణ 1959లో ఉమాభారతి భాషా కాషాయధారణి భారత రాజకీయత్వ జనరల్. కాషాయధారణి ఏంటండి? అవేమన్నా కాషాయం ఉమాభారతి ఏమన్నా మీకు ఏమైనా పరిచయం ఉందా? 1959లో పుట్టింది అంటే కాషాయం ఎందుకు ధరించిందా?
1: అంటే కాషాయ దుస్తులు వేసుకుందేమో
0: అప్పటి నుంచా. 1969లో భారత 3వ రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ మరణించారండి. మీకు పరిచయం ఉండే ఉంటుంది జకీర్ హుస్సేన్ గారు. మేము చదువుకునేటప్పుడు ఆయన ప్రెసిడెంట్గా చేశారు. 1981లో భారతీయ సినిమా నటి నర్గీస్ దత్ మరణించారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవండి ఇలా. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే 2023లో మనోబాల సినిమా నటుడు నిర్మాత దర్శకుడు మరణించారండి. ఇది ఈరోజు మన చరిత్రలో మనకు తెలిసిన ఇప్పుడు మనం ఇవాళ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే కాబట్టి సో మనం ఈ ప్రెస్ ఫ్రీడమ్ అంటే ఏంటో ఒక తెలుగులో ఒక పాట మీకు వేసి వినిపిద్దాం అనుకుంటున్నారండి. ఏమండి కామసరావు గారు? సో ఇది ఈ పాట సో ఈ పాటని మనం విందాము. సో ఇది ఇదే నా జర్నలిజం అని. సో దీనిలో జర్నలిజం మీద పాట అండి. ఇదే నా జర్నలిజం.

0: ముందుగా సీనియర్ నిజాయితీ గల జర్నలిస్టుకు పాదాభివందనాలు. జర్నలిజం కొత్త పూతలు తొక్కుతున్నారు.
1: విన్నారు కదండి, వరల్డ్ ప్రెస్ ఫ్రీ డే, ఫ్రీడమ్ డే సందర్భంగా జర్నలిజం మీద చక్కటి పాట. యు ఆర్ లిజనింగ్ టు సిఎంఎస్ ఎఫ్ఎం 91.1 కమ్యూనిటీ రేడియో తెలుగు తరంగిణి ప్రోగ్రాం. సమర్పించినది కామేశ్వరరావు ఏలరాజు గారు మరియు బండి నరసింహారావు. ఇప్పుడు మన ఇంకోసారి మన తెలుగు అసోసియేషన్ ఆఫ్ కాన్బరా వాళ్ళు మన ఉగాది సంబరాలు వచ్చే వారం శనివారం మెల్రోజ్ హై స్కూల్లో 2 నుంచి 160+ చిన్నారులు ప్లస్ పెద్దవాళ్ళు కలిపి ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నారండి. దానిలో మనకి సింగరు అదితి బావరాజ్ గారు కూడా స్పెషల్ గెస్ట్గా వచ్చి పాటలు పాడతారు. మీరంతా తప్పకుండా టికెట్లు కొనుక్కొని మీరు ఆ కార్యక్రమంలోకి వచ్చి ఆనంది దిగ్విజయ ప్రోగ్రామ్ దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాము. చివరగా టైం అయిపోతుందండి, చివరిగా ఒక పాట వేస్తాను, దాంతో మేము వచ్చే వారం కలుస్తాం. మళ్ళా ఇది ఈ పాట మళ్ళా మేడే మీద, ఈ మేడే చాలా స్పెషల్ కాబట్టి మేడే మీద వేస్తున్నాను. సో లెట్ అస్ లిజన్ టు అనదర్ మేడే సాంగ్. సో

సో యు ఆర్ లిసనింగ్ టు సిఎంఎస్ ఎఫ్ఎం 91.1 కమ్యూనిటీ రేడియో తెలుగు తరంగిణి ప్రోగ్రాం. సమర్పించినది కమేశ్వరరావు గారు, అయ్యలరాజు గారు, బండి నరసింహారావు. సమయం అయిపోయి వస్తుందండి. ప్లీజ్ స్టాండ్ బై ఫర్ ది నెక్స్ట్ ప్రోగ్రాం.